0: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
2: ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
6: Travelopod.
5: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
7: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
8: ఏం టెక్స్టాలు చేస్తున్నావు? ఏమైంది నీకు?

0: చేయాలా? మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బాయ్
0: కంసామిద.

0: మళ్ళీ వెన్నెల. నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: వీరమణి గంటనే

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: coming for you.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Raju, neppudu van kadutunnadu. మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
8: చెప్పనులే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
7: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి ఈ ఉదయకాల సమయమున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమం ద్వారా దేవుని యొక్క అత్యధికమైన కృప, దేవుని యొక్క ఆశీర్వాదములు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాము. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమస్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు, స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్క లిజనర్ను కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క ఆత్మీయ జీవితములలో మాకు వృద్ధిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుకొననై ఉంటుండగా, స్తుతిగీతములు వింటూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధింపనై ఉంటుండగా, మాతో మీకు సన్నిధిని మీకు తోడ్పాటును ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించి సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొని మేము వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ లిజనర్స్, విరిజల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతిగీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని కార్యక్రమంలోకి ముందుకు కొనసాగే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్ శుభ సందేశం.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకొని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయడల తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com, shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతిగీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, గానపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28నుండి 31వ వచనం వరకు.
1: పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు. నీకు తెలియలేదా, నీవు వినలేదా,

0: దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయదురు, యవనస్తులు తప్పక త్రుట్టెల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు.
1: ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చదవబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 40:28-31 వచనములు. ఈ యొక్క వాక్య భాగములో ప్రవక్త అయినటువంటి యెషయా గారు ప్రవచనముల రూపంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయములను తెలియపరుస్తూ ఉన్నారు. సందర్భము ఏమి అనగా, ఇశ్రాయేలు ప్రాంతంలో ఉన్నటువంటి యూదరాజ్యం వారు బబులోను దేశపు వారి ఆధీనంలో ఉన్నారు. మరి అక్కడ బానిసత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి దేవుని చేత ఆశీర్వదింపబడిన జనాంగంగా, దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడినటువంటి జనాంగంగా ఇశ్రాయేలు ప్రాంతంలో ఉన్నటువంటి వారు పాలుతేనెలు ప్రవహించు దేశంలో వారు స్థిరపడి ఉన్న తర్వాత, మరి వారంతా కూడా శత్రువుల యొక్క ఆధీనంలో ఉండటం, మరి శత్రువులు ఏది చెప్తే వాటి ప్రకారం నడుచుకోవటం, మరి వేరే వారి యొక్క అనగా బబులోను దేశంలో మరి కొంతమందిని వారు బానిసత్వంలో కూడా ఉంచి ఉన్న పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో యూదా ప్రాంతం వారంతా కూడా దాదాపు మరి అలసిపోయినటువంటి పరిస్థితి. ఎందుకనంటే మరి శత్రువుల రాజ్యంలో మరి వారి ఆధీనంలో ఉంటూ గడపటం చాలా కష్టం. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఉంటూ ఎంతోకాలము దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిగా, ఎన్నో శ్రేష్టమైనటువంటి ఈవులను పొందిన వారిగా జీవితములను గడిపిన తర్వాత, మరి ఇటువంటి దయనీయ స్థితిలో ఉంటూ వారు గడుపుతున్నారు. వారిని ఉద్దేశించి మరి ప్రవక్త అయినటువంటి యెషయా గారు తెలుపుతున్నటువంటి విషయములను మనము వాక్య భాగములో చూడవచ్చు. ఏమి అనగా, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురని వాక్యములో ఉన్నది. మరి ఎంతగా దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని, ఇశ్రాయేల్ ప్రాంతం వారిని, యూదా ప్రాంతం వారిని ఎంతగా ప్రేమించి ఉన్నారో, వారి పట్ల అదే ప్రేమ ఆ కాలంలోనూ ఇప్పుడు కూడా మనందరిపై కలిగి ఉన్నారు. అటువంటి ప్రేమ కలిగి ఉన్నటువంటి దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. తన బిడ్డలైన వారి పట్ల ఆయన వాగ్దానములు ఇచ్చి వాగ్దానములు నెరవేర్చేటువంటి దేవుడుగా ఉన్నారు. దేవుని కోసం కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన చేత వాగ్దానం చేయబడినవి మనము తప్పకుండా పొందగలుగుతాము. బైబిల్ గ్రంథంలో మొదటి గ్రంథము ఆదికాండము 12:4 మనం గమనించినట్టయితే, ఆదికాండము 12:4 యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించి వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 కలవాడు. దేవుడు ఎప్పుడైతే అబ్రహాం గారికి వాగ్దానం చేసి ఉన్నారో, తనున్నటువంటి ఆ ప్రాంతము నుండి దేవుడు ఏదైతే చూపించనై ఉన్నారో, ఏదైతే వాగ్దానం చేసి ఉన్నారో ఆ దేశమునకు వెళ్ళమని, అబ్రహాం గారు 75 వయసులో కూడా ఆయన సిద్ధపడి బయలుదేరి ఉన్నట్టు మనం వాక్యంలో చూడవచ్చు. అదే రీతిగా ఆదికాండము 18వ అధ్యాయము వచ్చేసరికి మరి ఆయనకి దాదాపు 99 ఏండ్లు ఉన్నట్టు మనకి బైబిల్లో కనపడుతున్నది. అలాగే ఆయన భార్య అయినటువంటి శారా ఆమె కూడా వృద్ధాప్యంలో అంటే మరి వయసు పైబడి ఉన్నట్టు కూడా మనము వాక్యములో చూడవచ్చు. మరి దాదాపు 25 సంవత్సరములు గడిచి ఉన్నవి. దేవుడు వారిని అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేసి ఉన్నారు, వారిని విస్తరింపచేస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. మరి 99 ఏండ్లు వచ్చేటప్పటికీ అయినప్పటికీ మరి అబ్రహాం గారికి శారా గారికి సంతానము కలగలేదు. మరి 18వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే 14వ వచనము ఆ సమయంలో దేవుడు తిరిగి వారికి ప్రత్యక్షమయ్యి వారికి తిరిగి వాగ్దానం చేస్తూ ఉన్నారు. 14వ వచనంలో మనం ప్రత్యేకించి గమనించి చూసి ఉన్నట్టయితే దేవునికి అసాధ్యమైనది ఉన్నదా అని వారికి తెలియపరచటం మనము చూడవచ్చు. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనము యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. దేవుడే స్వయంగా అబ్రహాం గారితో అంటూ ఉన్నారు ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. దేవుడు మన సృష్టికర్త, సృష్టి అంతా కూడా ఆయన ఆధీనంలో ఉన్నది, ఆయన ఆజ్ఞవగా సమస్తమును జరుగుతున్నదని బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. మరి వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము గారు యెహోవా దేవుని ఆజ్ఞ చొప్పున హారాను నుండి బయలుదేరి ఉన్నారు. దేవుడు వాగ్దానం చేసిన ప్రాంతమునకు వచ్చి ఉన్నారు. మరి దేవుని కోసం కనిపెట్టుకుంటూ ఉన్నారు. 7 సంవత్సరములు పైబడి ఉన్నవి, ఆయనకు సంతానం కలగలేదు. కానీ మరి ఆదికాండము 18వ అధ్యాయము వచ్చేసరికి ఆయన తిరిగి తన వాగ్దానం నెరవేరుతుందని తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన భార్య అయినటువంటి శారా గారికి కుమారుడు అనుగ్రహింపబడతారు అని కూడా తెలియపరుస్తూ ఉన్నది వాక్యము. మరి ఆ రీతిగా దేవుడు ఏ రీతిగా వాగ్దానం చేసి ఉన్నారో శారా గారికి మరి ఇస్సాకు గారు కుమారుడిగా జన్మించటం మనం వాక్యంలో చూడవచ్చు. అలాగే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1-3 వచనములు మనం చూసి ఉన్నట్టయితే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1 వచనము నుండి యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటిని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు అని వాక్యములో ఉన్నది. కీర్తనకారుడైనటువంటి దావీదు గారు మరి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు, నాకు చెవి యొగ్గి నా మొర్ర ఆలకించనని వాక్యములో ఉన్నది. ఆయనకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ప్రార్థనకు జవాబు దొరికి ఉన్నది. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి అని అంటే ఆయనకి నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచినని వాక్యంలో ఉన్నది. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మొర్రపెట్టి ఉన్నారో మనము వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాము. నాశనకరమైన గుంటలో అనగా దాదాపు మరణాపాయ స్థితిలో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. జిగటగల దొంగ ఊబిలో నుండి కూడా రక్షింపబడినట్టు ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. దావీదు మహారాజు గారు తన జీవితంలో అనేక యుద్ధముల్లో ఉన్నారు. అనేక యుద్ధముల్లో దేవుని బలము చొప్పున ఆయన ముందుకు వెళ్ళి ఉన్నప్పుడు ఆయనకు విజయములు లభించి ఉన్నవి. మరి కొన్నిసార్లు కఠిన పరిస్థితులు కూడా వచ్చి ఉన్నవి. సౌలు మహారాజు గారు తనను చంపాలని ప్రయత్నములు చేసి ఉన్నారు. అలాగే తన స్వంత కుటుంబంలో నుంచి కూడా తనకి వ్యతిరేకత ఎదురయ్యి మరి ప్రమాదకర పరిస్థితులు కూడా ఎదురవి ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని రక్షించి ఉన్నారు. అవే గుర్తు చేసుకుంటూ మరి ఇక్కడ ఆయన వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నారు. మరి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటూ దేవుని అందు విశ్వాసముంచి మనం ప్రార్థనల్లో ముందుకు వెళ్ళి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు విని మనకు జవాబులు అనుగ్రహిస్తారు. అబ్రహాం గారి జీవితంలో మనం గమనించినట్టయితే ఆయనకు వాగ్దానం ఇచ్చి ఉన్నప్పుడు ఆయనకు 75 సంవత్సరములు మరి దాదాపు 25 సంవత్సరములు గడిచిపోయి ఉన్నాయి. 99 సంవత్సరముల ప్రాయంలో ఆయనకి అప్పటికీ కూడా సంతానం కలగలేదు. కానీ 25 సంవత్సరములు అయ్యున్న తర్వాత దేవుడు తన జీవితంలో వాగ్దానం నెరవేర్చడం మనం చూడవచ్చు. అదే రీతిగా లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం గమనించి ఉన్నట్టయితే జకర్యా ఎలిజబెత్ అనేటువంటి దేవుని యొక్క బిడ్డలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు, వారు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. చాలా సంవత్సరములు గడిచిపోయి ఉన్నవి, వారికి సంతానము కలగలేదు. కానీ ఒకనొక దినమున వారు ఆలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుని ఆజ్ఞప్పున వారికి యోహాను గారు బిడ్డగా జన్మించి ఉన్నారు. మరి వారు కూడా దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటూ ఉన్నారు. దేవుని అందరి భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ ఉన్నారు జకర్యా ఎలిజబెత్. మరి దేవుడు వారిని దర్శించి వారి జీవితంలో మరి వారికి వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా సంతానము అనుగ్రహించి ఉన్నారు. మరి మనం వాక్యంలో చూసి ఉన్నాం కదా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28 నుండి 31 వచనములు, ప్రత్యేకించి 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు అని వాక్యములో ఉన్నది. అబ్రహాము సారా గారి జీవితము, అలాగే జకర్యా గారు, ఎలిజబెత్ గారు వారి జీవితము మనం గమనించి ఉన్నట్టయితే మరి సమయము గడిచిపోతూ ఉన్నది. కానీ దేవుని వాగ్దానములైతే తప్పకుండా నెరవేర్చబడతాయి. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా వారికి సంతానము కలిగి ఉన్నది. మన జీవితంలో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నవో మరి మనం ఒకసారి ఆలోచన చేసి ఉన్నట్టయితే సంవత్సరం వెంబడి సంవత్సరము అలాగా సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయేమో. మనకి కావలసి ఉన్నది, మనకున్నటువంటి అవసరత, మరి ఆ యొక్క అవసరత ఎప్పటికీ అనుగ్రహించబడట్లేదు అన్న దుఃఖము కానీ అన్న బాధ కానీ ఉన్నట్టయితే వాక్యము నేటి దినమున మనతో మాట్లాడుతూ ఉన్నది. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు అని. మన జీవితంలో అవసరత ఏదైనా ఉండవచ్చు, ఆర్థికపరమైన అవసరత అయినా, ఆరోగ్యపరమైనటువంటి అవసరత అయినా, బిడ్డల గురించి ఉన్నటువంటి అవసరత అయినా, లేకపోతే బిడ్డలు పెరుగుతూ పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు వారికున్న అవసరత అయినా, అలాగే మరి మనకు నిజ జీవితంలో అవసరమైనటువంటి ఏవైనా సరే అవి ఎక్కువ కాలం పడతా ఉన్నాయేమో అవి నెరవేర్చబడటానికి, లేకపోతే మనం వేచి చూస్తున్నటువంటి సమయంలో ఉండవచ్చు. కానీ ఆ సమయంలో, అలా వెయిటింగ్ టైంలో, వేచి చూస్తున్నటువంటి సమయంలో మనం దేవుని మీదే ఆధారపడి ఉన్నప్పుడు, దేవుని కోసమే మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని దర్శించి మన జీవితంలో ఆయన తప్పకుండా మనకు ఆయన జవాబు అనుగ్రహిస్తారు. మరి వాక్యములో ఉన్న విషయము మన కోసం చేయబడినటువంటి వాగ్దానము, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురని వాక్యములో ఉన్నది. అదే రీతిగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములు, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మరొకసారి చదువుకుందామండి వాక్యము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయునని వాక్యములో ఉన్నది. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుడు ఏదైతే మనకి చూపిస్తూ ఉన్నారో, దేవుడు ఏదైతే మనల్ని చేయమని చెప్తూ ఉన్నారో, దేవుని ఆజ్ఞలు మనకి ఏవైతే సత్యములు తెలుపుతూ ఉన్నాయో వాటిని అనుసరించి మనం ముందుకు వెళ్ళి ఉన్నట్టయితే, అలాగే ఆయన అధికారమును అనగా మనము ఆయన బిడ్డలము, ఆయన తప్పకుండా మనకు శ్రేష్టమైనవి అనుగ్రహిస్తారని ఎప్పుడైతే మనము దృఢమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్తామో ఆయన మనకు త్రోవలను సరళం చేస్తారని మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మన జీవితంలో ఇవి జరగట్లేదు, లేకపోతే వీటి గురించి మనం ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, మాకు ఇవి కలగట్లేదు, దేవా మమ్మల్ని కనికరముంచు అని మనం ఆ వెయిటింగ్ టైంలో దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటూ వేచి చూస్తున్నటువంటి సమయమంతా కాలమంతా కూడా దేవుని మీదే ఆధారపడి దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలు చేసి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన మనవులను విని మనకు జవాబులను అనుగ్రహిస్తాడు. ఈ యొక్క వాక్యములను ఇంకను ధ్యానం చేసుకుంటూ ముందుకు కొనసాగే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ సమయంలో గానం విందాం. గానం పూర్తయిన తర్వాత మరి వాక్యములను ఇంకను ధ్యానం చేసుకుంటూ కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేట్గా ట్యూన్ చేసుకొని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనువులు ఉన్నాయండి, తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతిగీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెషయా గ్రంథము 40:28-31. బ్రేకుకు మునుపు యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు అన్న వాక్యమును ఆధారం చేసుకొని బైబిల్ గ్రంథంలో ఆది కాండంలోను, అలాగే లూకాసువార్త 1:1 మరి దేవుడు ఏ రీతిగా తన బిడ్డలైనటువంటి వారికి వాగ్దానములు నెరవేర్చి ఉన్నారు, వారు సంవత్సరములు గడిచి ఉన్నప్పటికీ కూడా దేవుని కోసం కనిపెట్టుకుని ఉన్నప్పుడు వారు నూతన బలము పొంది ఉన్నారు, అలాగే వారికి మరి వృద్ధాప్యంలో కూడా సంతానం కలిగి ఉన్నట్టు మనము చూడవచ్చు. అబ్రహాము గారి జీవితము, అలాగే అబ్రహాము సారాయి గారి జీవితము, అదే రీతిగా జకరియా గారు, ఎలిజబెత్ గారు వారి జీవితములను గురించి కూడా మనము చూసి ఉన్నాం. ఆది కాండము 12:18-18 మధ్యలోను, అదే రీతిగా లూకాస్ వార్త 1:1 కూడా ఈ విషయములను మనము కొంత చూసి ఉన్నాం. మరి ఇవే వచనములను ఆధారం చేసుకొని, అనగా యెషయా గ్రంథము 40:28-31 ఈ వాక్యములను ఆధారం చేసుకొని ఇంకొంత బైబిల్లో పొందుపరచబడి ఉన్నటువంటి సత్యములను ఇంకను మరి వాక్యంలోను చూసుకుంటూ ధ్యానించుకుంటూ ముందుకు కొనసాగుదాం. మన జీవితంలో అనేకసార్లు మరి మనకి ఏదైతే జరగాలని అనుకుంటూ ఉన్నామో, ఏదైతే జరగాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నామో, అవి నెరవేర్చబట్టలేదు, అలాగే మరి సమయం అయితే గడిచిపోతూ ఉన్నది, మనలో ఉన్నటువంటి సహనము అంతకంతకు మరి బలహీన పడిపోతూ ఉన్నది, ఇంకా మన పరిస్థితి ఇంతేనా అని మనము నిరాశ చెందేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో కూడా బలహీన పడిపోయి దేవునికి దూరమైపోతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మరి అటువంటి పరిస్థితులు ఒకవేళ మన జీవితంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో జరుగుతూ ఉన్నట్టయితే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండమని వాక్యము మనకి తెలియపరుస్తూ ఉన్నది. కీర్తనల గ్రంథము 27:14. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని వాక్యములు ఉన్నది. అవును, మన జీవితంలో ఏదైతే జరగాలి అని మనము ఆశపడుతూ ఉన్నామో, ఏదైతే జరగాలని మనము వేచి చూస్తూ ఉన్నామో, మరి అవి జరగకపోయి ఉన్నప్పుడు మరి మనం బలహీన పడిపోతూ ఉంటాం. ప్రత్యేకించి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం దుఃఖపడి ప్రార్థిస్తూ ఉంటాం, ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంటాం కూడా అనేక సందర్భాల్లో. మరి వాక్యము మనకేమని తెలియపరుస్తున్నదంటే, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొనుమని. దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నప్పుడు మనము ధైర్యము పొందగలుగుతా ఉంటూ ఉంటాం. అవును, మానవరీత్యా ఆలోచన చేసి ఉన్నట్టయితే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని క్రొంగదీసి భయము ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. మరి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మానవరీత్యా ఆలోచన చేస్తే చాలా భయము ఆందోళన కలిగిస్తూ ఉంటా ఉంటాయి. కానీ మరి ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆధారం చేసుకొని, దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నారు అని ఆధారం చేసుకొని మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు తప్పకుండా మన జీవితంలో
అనేకములైనటువంటి అద్భుత కార్యములు జరిగించడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధపడే ఉన్నారు. ఆయన అద్భుత కార్యములను కూడా జరిగిస్తారు. నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14 వచనములు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. వాక్యభాగపు సందర్భము ఏమి అనగా, మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుంచి దేవుని చేత విమోచింపబడి దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నారో ఆ దేశమును చేరటానికి వారు ప్రయాణమై వస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశములోంచి ఇశ్రాయేలీయులు బయటపడటానికి చాలా శ్రమించవలసి వచ్చి ఉన్నది. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో గారు హృదయం కఠినపరుచుకొని వారిని విడిచిపెట్టకుండా చాలా పట్టుదలతో ప్రయత్నములు చేసి ఉన్నప్పుడు దేవుడు అనేక మార్లు ఆయన యొక్క పరాక్రమములను చూపించి ఉన్నారు. మరి 10 తెగుళ్ళు సంభవించి ఉన్న తర్వాత ఫరో గారు మరి తన పట్టు విడిచి దేవుని బిడ్డలను విడిచిపెట్టడానికి మోషే గారి నాయకత్వంలో వారు వెళ్ళటానికి ఆయన అనుమతించి ఉన్నారు. మరి అక్కడ ఆయన అనుమతించటం కాదు, దేవుని యొక్క ప్రభావం వలన, దేవుని యొక్క గొప్ప శక్తి అక్కడ పనిచేయటం వలన, ఇశ్రాయేలీయులతో దేవుని యొక్క తోడ్పాటు ఉండటం వలన వారు విమోచన పొందగలిగి ఉన్నారు. మరి ఇన్ని అద్భుత కార్యములు చేసి దేవుడు ఇశ్రాయేలీయుల పక్షమున వారిని తోడుకొని వెళ్తూ ఉన్నారు. కానీ వారు ఏదైతే వాగ్దానం చేసి ఉన్న దేశమునకు చేరాలో, ఆ దేశం చేరాలి అని అంటే వారికి ఎదుట ఎర్ర సముద్రము ఉన్నది. ఆ కాలముల్లో వారికి బోట్స్, నావలు అటువంటివి ఏమీ లేవు. ఎందుకనంటే వారు మరి కాలినడకన ప్రయాణమై వస్తూ ఉన్నారు. అప్పటిదాకా వారు బానిసత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు. మరి వారి వద్ద అయితే ఏమీ లేవు. మరి ఆ యొక్క ఎర్ర సముద్రము దాటాలి అని అంటే వారి వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే అంతమంది ఇశ్రాయేలు జనాంగం మొత్తం దేశం వారంతా కూడా చాలామంది ఉన్నట్టు బైబిల్లో మనము చూడవచ్చు. మరి వారంతా కూడా ఎర్ర సముద్రం చేరుకొని ఉన్నారు. ఆ సముద్రమును దాటి వెళ్ళాలి.

చూడవచ్చు. దేవుడు మన పక్షమునున్నప్పుడు, దేవుడు మన పక్షము నుండి మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, మనం ఆయన కోసం కనిపెట్టుకొని నిలబడి ఉన్నప్పుడు, మన ఎదుట దేవుని యొక్క అద్భుత కార్యం జరగటం మనము చూడవచ్చు. ఎప్పుడైతే ఇశ్రాయేలు జనాంగము ఆ ఎర్ర సముద్రం ముందు నిల్చొని ఉన్నారో, దేవుని యొక్క గొప్పతనం వలన, దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యం వలన ఎర్ర సముద్రము రెండు పాయలుగా అయ్యి ఆరిన నేలను ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటి ఉన్నట్టు మనం వాక్యంలో చూడవచ్చు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఇటువంటివి దేవునికి సాధ్యము. దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నప్పుడు మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ, ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తారు. పరిస్థితులు కఠినం అవ్వచ్చు. మానవ రీతి ఆలోచన చేసి ఉన్నట్టయితే ఇవి జరుగుతాయా అని మనము ఆలోచన చేసుకుంటూ ఉండవచ్చు. మనలో ఎన్నో ఆందోళనలు కలుగుతూ ఉంటా ఉంటాయి. మన శక్తి వలన ఇది సాధ్యపడుతున్నదా? ఈ స్థితి దాకా వచ్చి ఉన్నాం. మన చుట్టూ ఉన్నటువంటి నిబంధనలు, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, లేకపోతే అదే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఎటువంటి రిజల్ట్స్ వచ్చి ఉన్నాము, ఎటువంటి అవుట్కమ్స్ వేరే వాళ్ళు ఎదుర్కొని ఉన్నారు, అవి మనకు జరుగుతాయేమో. ఇటువంటి పరిస్థితులు, ప్రశ్నలు మనల్ని కృంగదీస్తా ఉంటా ఉంటాయి. కానీ మరి ఇశ్రాయేలీలకు ఏ రీతిగా అయితే దేవుడు వాగ్దానం చేసి ఉన్న రీతిగా వారిని పాలు తేనెలు ప్రవహించి దేశమునకు తీసుకొని వెళ్తానని ఎప్పుడైతే తెలియపరిచి ఉన్నారో, మరి ఆ యొక్క వాగ్దానమును వారు నమ్ముకొని ఉన్నప్పుడు మోషే గారు దేవుడు ఏర్పరిచి ఉన్నటువంటి నాయకుడిగా వారితో ఏమని తెలియపరుస్తున్నారంటే, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిలచుండి చూడుడి. వారి వెనకాల ఐగుప్తీయులు వెంబడించి వస్తూ ఉన్నారు. అయ్యో, వీరిని పంపించివేసి ఉన్నాము, మరి మనకి అంత నష్టమే జరుగుతూ ఉంటుంది, ఇవి వేరేవన్నీ వాళ్ళు చేసేటువంటివి ఎవరు చేస్తారు అని వారు తిరిగి దండెత్తి వారిని వెంబడిస్తూ ఉన్నారు, వారిని తిరిగి తీసుకొని వెళ్ళటానికి. కానీ మోషే గారి ద్వారా దేవుడు ఏమని తెలియపరుస్తున్నారంటే, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడను చూడరు అని. మరి ఆ రీతిగా దేవుడు వారిని విడిపించి ఎర్ర సముద్రమును దాటింపచేసి గొప్ప అద్భుత కార్యమును జరిగించి, మరి మానవులకు అసాధ్యమైనది ఆయన సాధ్యం చేసి పెట్టి ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటటానికి గొప్ప అద్భుత కార్యము జరిగించి వారు ఎర్ర సముద్రమును భద్రంగా దాటటానికి, శత్రువుల్ని తప్పించుకొనటానికి వారికి మార్గము ఏర్పాటు చేసి ఉన్నారు. మన జీవితంలో మనము ఎంతకాలము వెయిట్ చేస్తూ ఉండి ఉండవచ్చు, కనిపెట్టుకొని ఉంటూ ఉండవచ్చు, అయ్యో మనకి జరగవలసినవి, లేకపోతే మనకు కావలసినవి మనకి ఇవ్వబడలేదు, లేకపోతే జరగలేదు అని మనం ఆందోళన చెందుతూ ఉంటే వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది, యెహోవా కొరకు కనిపెట్టు వారు నూతన బలము పొందుదురు అని వాక్యములో ఉన్నది. ఆ నూతన బలము దేవుని శక్తి సామర్థ్యం వల్లనే జరుగుతూ ఉంటూ ఉంటుంది. కీర్తనల గ్రంథము 37:7, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చు కొనువాని చూచి వ్యసన పడకమని వాక్యములో ఉన్నది. విలాప వాక్యములు 3:25-26, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకువారి ఎడల ఆయన దయచూపువాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. 26:1 మరి ఒకసారి చూసుకుందాం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని వాక్యములో ఉన్నది. మరి మనలో సహనము కోల్పోతూ ఉన్నామా? లేకపోతే సంవత్సరంలో వెంబడి సంవత్సరం జరిగిపోతూ ఉన్నాయి, మనకి ఇది జరగలేదని నిరాశ చెందుతూ ఉన్నామా? బైబిల్ మనతో మాట్లాడుతూ ఉన్నది, యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని. ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రం దాటటానికి దేవుడు గొప్ప రక్షణ వారికి కలుగు చేసి వారిని నడిపించి ఉన్నారు ఆరిన నేల మీద. అటువంటి అద్భుత కార్యం చేసి ఉన్నట్టు దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు కఠినకరంగా ఉండొచ్చు, కానీ దేవుని కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ఆయన్ని ఆశ్రయించి ఉన్నప్పుడు కఠిన పరిస్థితి

పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళటానికి ఆయన మనకు మార్గము చూపిస్తారు. ఈ యొక్క వాక్యములను ఇంకను ధ్యానం చేసుకుంటూ కార్యక్రమాన్ని ముగించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తర్వాయి వాక్యములను ధ్యానం చేసుకుంటూ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. వెరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకొని ఉంటే మీకిదే మా యొక్క హార్దిక స్వాగతం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతిగీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 40:28-31. బ్రేక్కు మునుపు మనం కొంత ధ్యానం చేసుకుని ఉన్నాం. మరి దేవుని కోసం కనిపెట్టుకుని ఉండటం వలన నూతన బలము పొందుతాము. 31 మరి అబ్రహాం గారు, శారా గారు దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు వారికి వృద్ధాప్యంలో సంతానం కలిగి ఉన్నది. అలాగే జకరియా గారు, ఎలిజబెత్ గారు లూకాసు వార్త 1:1 తెలియపరచబడి ఉన్న రీతిగా వారికి వృద్ధాప్యంలో సంతానం కలిగి ఉన్నది దేవుడి ఆజ్ఞ ప్రకారం, దేవుడి వాగ్దానం ప్రకారం. మరి కొన్నిసార్లు వేచి చూసేటువంటి పరిస్థితుల్లో మనం కొంత సహనం కోల్పోతూ ఉంటాం. ఎంతకాలం ఇలా ఇటువంటి పరిస్థితులే, అనిశ్చితి ఉంటూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకోవాలని కూడా మనం వాక్యంలో చూసి ఉన్నాము. నిర్గమకాండములో 14:13-14 ముందుగా ఎర్ర సముద్రం ఉన్నది ఇశ్రాయేలీలకు తెలియట్లేదు. మరి వెనకాల నుంచి అయితే ఐగుప్తీయులు వస్తూ ఉన్నారు. కానీ మోషే గారు ఏమని తెలియపరుస్తున్నారంటే, యెహోవా మీకు నీడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలచుండి చూడుడి అని తెలియపరుస్తున్నారు. మరి దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఉన్నప్పుడు 6 నెలల మీద వారు ఎర్ర సముద్రమును దాటి వారు వాగ్దానం చేయబడినటువంటి దేశం వైపు ప్రయాణమయ్యి ఉన్నారు. మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు, సృష్టి పై ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదాని ఆదికాండము 18:1 కూడా మనము చూసి ఉన్నాము. మరి కొన్ని వచనములను ఈ సమయంలో బైబిల్ నుండి తెలుసుకుందాం. రోమీయులకు గ్రంథము 5:3-4. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదము. యాకోబు పత్రిక 1:4, 2-4. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినను ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనను కొదువులేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడి అని వాక్యములో ఉన్నది. దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు మనకి కొన్ని ఛాలెంజింగ్ కఠిన పరిస్థితులు ఎదురవ్వచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తారు అని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, తప్పకుండా దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుత కార్యములు జరిగిస్తారు. 1 సమూయేలు గ్రంథము 17:34-37 మనం గమనించినట్టయితే, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుకబంటియు వచ్చి మందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండనుగా కాని దావీదుతో అనెను. దావీదు మహారాజు గారు తన ఎదుట మరి ఫిలిష్తీయుడైనటువంటి వాళ్ళు వారు సవాలు విసురుతూ ఉన్నారు. మరి ఇశ్రాయేల్ ప్రాంతం వైపు నుంచి ఇశ్రాయేలు వైపు నుంచి మరి ఎదుట నిలబడి పోరాడటానికి వారు సంకోచిస్తూ ఉన్నారు. కానీ ఆ సమయంలో దావీద్ మహారాజు గారు సౌల్ రాజుగారి యొద్దకు వెళ్ళి తెలియపరుస్తూ ఉన్నారు. మరి తనకి కలిగినటువంటి ధైర్యం ఏది అనగా, గతంలో దేవుడు తన పక్షం నుండి తన యొక్క బలము చేత, అనగా యెహోవా దేవుని యొక్క బలము చేత ఏ రీతిగా దావీదు గారిని మరి ఆ సింహమును ఎలుగుబంటును వాటిని ఎదుర్కొని మరి ఏవైతే పశువులను గొర్రెలను తను కాస్తూ ఉన్నాడో కాపరిగా వాటిని రక్షించడానికి దేవుడు ఏ రీతిగా తనను బలపరిచి ఉన్నాడో ఆ విషయమును జ్ఞాపకం చేసుకుంటూ సౌలు గారికి తెలియపరుస్తూ ఉన్నారు. మనకున్న కఠిన పరిస్థితులు లేకపోతే కఠినమైనటువంటి పరిస్థితులు మన ముందు ఉన్నప్పుడు మనం వేచి చూసేటువంటి కాలంలో వెనక్కి వెళ్ళి దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యములను గురించి ఒకసారి మనం చూసి ఉన్నట్టయితే మనము ప్రోత్సాహము చెందుతాము, ప్రోత్సాహింపబడతాము. ఎందుకంటే నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు మారని మార్పు చెందనటువంటి దేవుడని వాక్యములో ఉన్నది. మరి యెహోవా కొరకు కనిపెట్టుకున్నవారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సమ్మసిల్లక నడిచిపోదురు. మరి దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు మనము ఆయన మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తారని ఎదురు చూసి ఉన్నప్పుడు మనము నూతన బలము పొందుతాము. అట్టి బలము దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని, మనల్ని అందరినీ ముందుకు నడిపించాలని మనం ఈ సమయంలో ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమ స్వరూపి అయిన గొప్ప దేవ, యకువదే కాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించుకున్నారు. స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరు తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఏ పరిస్థితిలోనైనా సరే మీకోసం మేము ఎదురు చూస్తూ కనిపెట్టుకుని ఉంటూ మీరు ఇచ్చేటువంటి సహాయం ద్వారా మేము మా యొక్క జీవితంలో నూతన శక్తిని పొందుతాము అన్న విశ్వాసము మాకు అనుగ్రహించండి. వింటూ ఉన్నటువంటి లిజనర్స్కు ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. నాయన, అనారోగ్యంతో బాధపడిచిన వారికి యేసునామం పేరిట స్వస్థతను దయచేయండి. ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగములను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అదే రీతిగా ప్రభువా, మరి ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారిని తెలివితో జ్ఞానంతో వారిని నింపి వారికి మంచి భవిష్యత్తును దయచేయమని, రానైన దినముల్లో రానైన కాలముల్లో మీ యొక్క కాపుదల మీ యొక్క భద్రత మాతో ఉంచి నడిపించమని ఈ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్.
1: విర్జల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమము వింటూ ఉన్న మీకందరికీ ప్రభు నామమున శుభములు. ప్రతి వారం ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమములో మాతో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందాలని, ప్రభు సమీపంగా జీవించి ఆయనలో ఎదగాలని మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థనా మనవులు ఉన్నాయట్లా తప్పకుండా మాకు తెలియపరచమని కోరుతూ ఉన్నాము. మా ఈమెయిల్ అడ్రస్ శుభసందేశం@gmail.com. మరొకసారి చెప్తున్నామండి, శుభసందేశం@gmail.com. తిరిగి వచ్చే వారం శుభ సందేశం కార్యక్రమంలో మీరంతా పాల్గొని ప్రభు

0: ఎంజాయ్మెంట్ టు యోలో. మన బస్సు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు, అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading.

Hey, don't stop dancing. Pona Galu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop.

Hey, don't stop dancing. Bonacalo loading.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod. And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహో వన్.
8: Next move, stop. Get into AI powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
9: TNC apply.
10: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

మీరు వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. తెలుగు ఎఫ్ఎం రేడియో విరచల్లు ఉల్లాలా మసా చేయాలా.

మీరు వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో ఊరి జల్లు ఉల్లాలా మస్తా చేయాలా.

0: మీరు వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. ఊరిచల్లు ఉల్లాలా మజా చేయాలా.
1: I think I'm in love with you. Nah, nah, nah. Well, I've been thinking about you. Maybe I'm in love with you.

0: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Santa Clara. Be there on the 3rd and 4th of October at Santa Clara Convention Center, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
1: You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals, just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Anaya, a top dollar realtor. Make your move today.
2: Looking to add an ADU in your backyard? Expand ADU can help. Expand ADU is a full-service ADU company that can make your ADU dream a reality. Visit expandadu.com to schedule a free consultation.
0: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Santa Clara. Be there on the 3rd and 4th of October at Santa Clara Convention Center, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
1: You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals, just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Anaya, a top dollar realtor. Make your move today.
2: Looking to add an ADU in your backyard? Expand ADU can help. Expand ADU is a full-service ADU company that can make your ADU dream a reality. Visit expandadu.com to schedule a free consultation or call Swati at 510-588-4448. 510-588-4448. Expand ADU is a prefab ADU specialist and the CSLE license is 1122371.
3: Shubham means auspicious, and your celebration deserves that blessing. Whether you're hosting an intimate gathering of 40 or a grand reception of 400, Shubham Halls offers three elegant spaces to bring your vision to life. Elevate the party with state of the
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
7: Zoho One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Anaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
8: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
9: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Anaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
10: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
9: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
11: You're listening to KSJO HD2 San Jose.
10: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
9: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
7: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
12: If you are not one of these people, you may want

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్ డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ossfremont.com.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com.
1: On your mark, get set, transfer.
2: Transfer?
1: Yes, transfer money to India in a blink at the best transfer rates with MyPursu app. Sending money, paying bills, helping parents, shopping, shipping your parcel or securing your family's future. Now everything is easy with MyPursu app. Send money to India at best exchange rates.
0: MyPursu, one app, one tap. Download the app today or visit MyPursu.com.
3: We beat Google rates. Check for latest.
4: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry-ready training designed for success. Don't just learn. Lead. Enroll now. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
5: TNC apply.
6: అరే నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఒకసారి చెప్పు.
7: రవ్వ లడ్డు, బూందీ లడ్డు, బాదుషా సున్నుండలు, బూంది మిఠాయి కవలు అయిపోలేదు. చెక్కలు, చెకోడీలు, ఆంధ్ర చెక్కలు, మురుకులు, పీనట్ మసాలా, రిబన్ పకోడ, ఆలు భుజియా, స్పైసీ క్యాషు,
8: ఓహో,
7: నల్లకారం పొడి, నువ్వుల పొడి, పప్పుల పొడి, పల్లి పొడి, పుదీనా పొడి, కాకరకాయ పొడి, కంది పొడి.
8: ఆపరా బాబు,
7: వింటుంటేనే మా అమ్మ చేతి వంట గుర్తొస్తుంది.
9: వరి ఎవకరా, ఇప్పుడు మన బే ఏరియా అండ్ సాక్రమెంటోలో కావ్య ఫుడ్స్ ఉంది కదా.
10: కావ్య ఫుడ్స్ స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
0: Buying a home is the biggest investment of your life. It's the stepping stone to generational wealth. But you can't build a legacy if you buy the wrong house. That's why you need Nagarajanayya, the real estate and mortgage genie. He gives you access to off-market deals and structures your loan to win.
11: I'm Nagarajanayya. Whether you're on H-1B visa or a first-time buyer, I turn you into a power buyer so we close in 14 days. And I stand behind my work. Love your home or sell it for free. Guaranteed.
0: Don't just buy a home. Plan your future. Call Nagarajanayya at 408-805-4653. That's 408-805-4653. Or download his free real estate guide at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
12: Bay Area, get ready. Shankara Eye Foundation's SCF Dandia Extravaganza returns Friday, October 9th at the Santa Clara Convention Center, featuring Preeti Shah and Sameer. Early bird discounts available, but prices go up soon.

0: with style. Get your tickets now at giftofvision.org.
1: అమెరికాలో ఉంటూ హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారా? అయితే ఈసారి హైదరాబాద్ లోని ఎన్నో ప్రాజెక్ట్స్ ని ఒకే చోట చూసే అవకాశం.
2: అల్ట్రా లగ్జరీ నియోపోలిస్ నుండి ప్రామిసింగ్ తెల్లాపూర్ వరకు, బిజినెస్ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి అప్కమింగ్ ఫ్యూచర్ సిటీ వరకు, హైదరాబాద్, సికింద్రాబాద్ లోని మరెన్నో ప్రాజెక్ట్స్ తో మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన హైదరాబాద్ ప్రాపర్టీ షోకే.
1: గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో, శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్, అక్టోబర్ 3rd and 4th.
2: మీ హైదరాబాద్ ప్రాపర్టీ కోసం తప్పకుండా రండి.
3: మీరు వింటున్నారు విరిజల్లు రేడియో.

0: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, విజయవాడ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October, శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM, ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్. అన్ ఈవెంట్ బై మై స్క్వేర్ ఫీట్.
1: Did you know the American Association of Orthodontists recommends that children have their first orthodontic checkup by age 7? At USmile Dental, we provide comprehensive orthodontic care for children, teens and adults, from early intervention to complex cases, with a board-certified orthodontist, Dr. Chaya Kamat, and general dentist, Dr. Puppala. We're here to meet your family's dental and orthodontic needs. Orthodontic consultation is free, and for your convenience, we're open Saturdays. Call 408-361-8133 today to schedule your free consultation.
0: USmile Dental, Santa Clara, Morgan Hill and Gilroy. Chirakalam nilichipoye chirunavu kosam.
2: Common App, UC App, Apply Texas, 1,500 colleges, 90 majors, APs, extracurriculars, early decision, early action. Where do you even start? From freshman year to college deadlines, Kaveri Learn gives high schoolers the ultimate advantage. Get smart application tracking, Google Classroom integration, excellent high school test prep tools, and real-time parent insights. Get an entire year for under $50 at kaveri.ai. That's C-A-U.
3: Hi, this is Gauss from Fremont. I bought my second home from Nagarajaneya. It was a great experience working with him. He's really fast in responding and it's just like talking to a friend when we work with Nagarajaneya. I highly recommend him.
0: Nagarajaneya, the one-stop shop for all real estate needs. Call him today for free consultation at 408-805-4653 or visit nagarajhomes.com.
4: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టిమూరి. అండ్ షో కంటిన్యూ చేసే ముందు మన విరిజల శ్రోతలకి, ముఖ్యంగా మన విరిజల షోలో ట్యూస్డే షో అంటే విపరీతంగా ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు, దానిలో నేను కూడా ఒకడిని. వెన్నెల కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా నిరాటంకంగా కంటిన్యూ చేస్తున్న కిరణ్ ప్రభ గారు, సాధారణంగా ఆయన రేడియోలో కానీ వేరే ప్లేసుల్లో కానీ ఆయన చెప్పే కథల వెనకాల కథలు అని స్టోరీస్ బిహైండ్ స్టోరీస్ శీర్షికన ఇవాళ ఒక చక్కని ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామండి. స్వాగత్, సారీ, మన బిర్యానీ జంక్షన్లో ప్రీవియస్లీ స్వాగత్, 68 South Abel Street ఇన్ మిల్పీటర్స్. అండ్ మా దగ్గర విరిజల్ టీంలో వీ హ్యావ్ జస్ట్ 2 more spots అవైలబుల్ కావాలంటే ఎవరికైనా కపుల్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టికెట్స్ ఈచ్. అండ్ అగైన్ దీంట్లో కిరణ్ ప్రభు గారు సాధారణంగా ఆయన చక్కగా చేసే కార్యక్రమాలు, చక్కగా సమకూర్చే విశేషాలు, అసలు ఏం జరుగుతుంది, ఆయన ఎలా ఎక్కడెక్కడి నుంచి ఈ విషయాల్ని 45 నిమిషాలు అంత అద్భుతంగా మనకి చెప్తారే, ఎక్కడి నుంచి ఆయన తీసుకుంటారో, ఏం ప్రిపరేషన్ జరుగుతుంది, అసలు ఆయన ఇన్నేళ్లలో ఆయన కథల వెనకాల ఇంట్రెస్టింగ్ కథలు ఏంటి, ఇవన్నీ మనతో పంచుకోవడానికి ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయనకంటే ఎక్కువ మన శ్రోతలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇట్స్ రేర్ ఆపర్చునిటీ అండి. నేను కిరణ్ ప్రభు గారు షోస్ చేస్తున్న టైంలో మనకు కూడా ఉండడం మన అదృష్టం అని చెప్పుకోవాలి మనం. మేమైతే చాలా చాలా గర్వంగా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాం. సో వన్స్ అగైన్ కిరణ్ ప్రభు గారు స్టోరీస్ బిహైండ్ స్టోరీస్ శీర్షికను ఇవాళ స్పెషల్గా ఆయనతో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఆయన కథల వెనకాల కథల గురించి కానీ ఆయన చెప్పే కొంచెం ఇన్ఫర్మేషన్ గురించి ఇన్ఫర్మేషన్తో పాటు శ్రోతలుగా మనందరికీ కూడా ఎన్నో విషయాలు ఆయన నుంచి తెలుసుకోవాలంటుంది. మన ఎన్నో ప్రశ్నలు మన మధ్యలో ఉంటాయి, అవన్నీ కూడా ఇన్ పర్సన్ ఆయనతో ఆవిష్కరించుకుని హాయిగా ఆయనతో పిక్చర్ తీసుకోవచ్చు, ఆయనతో ముచ్చటించవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. సో ఇట్స్ ఏ ఇన్విటేషన్ ఓన్లీ ఈవెంట్ అది. ఆఫ్కోర్స్ పర్చేస్ చేసుకోవాలంటే విరవు యాప్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కానీ విరిజలులో మా దగ్గర వీ కెన్ గివ్ టు 2 listeners, ఇద్దరు లిజనర్స్ ఎవరైనా మీకు వెళ్ళాలని ఉంటే 3 o'clock షార్ప్ ఈవెంట్ స్టార్ట్ అవుతుందండి, బిర్యానీ జంక్షన్ మిల్పీటర్స్లో, 68 South Abel Street మిల్పీటర్స్లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక విరిజల్లు శ్రోతల్లో, ఇంకా 1.5 hours టైం ఉంది కాబట్టి ఎస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం మిల్పీటర్స్ కనుకుంటే కనుక అర్జెంటుగా ఈమెయిల్ పంపించాలి నాకు, virijallu@gmail.com, virijallu@gmail.com. వన్స్ అగైన్ అ బ్యూటిఫుల్ ఆఫ్టర్నూన్ ఎవెయిట్స్ స్టోరీస్ బిహైండ్ ద స్టోరీస్ విత్ ద వన్ అండ్ ఓన్లీ కిరణ్ ప్రభ గారు. జరగబోతోంది అట్ బిర్యానీ జంక్షన్ మిల్పీటర్స్, 68 South Abel Street ఇన్ మిల్పీటర్స్. ఇట్స్ రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్ ఉన్న ఈవెంట్ అది. సో ఇట్స్ వాక్ ఫ్రీ, డైరెక్ట్ వాక్ ఇన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇఫ్ ఎనీబడి ఇస్ ఇంట్రెస్టెడ్ డ్రాప్ అస్ ఎన్ ఈమెయిల్ రైట్ నౌ, లైక్ ఐ సెడ్ విరిజల తరఫున మా దగ్గర ఇంకొక రెండు టికెట్స్, రెండు ఇద్దరికి ఆ పెయిర్ ఆఫ్ టికెట్స్ ఇచ్చే అవకాశం మాకుంది. సో ఇఫ్ యూర్ ఎనీబడీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, ఈమెయిల్ అస్ రైట్ అవే టు విరిజల్లు అట్ జీమెయిల్ డాట్ కామ్, viRIJALLU@gmail.com. వన్స్ అగైన్, ఆ ప్రోగ్రాంలో కిరణ్ ప్రభ గారు తన అనుభూతుల్ని, తన అనుభవాల్ని, తన ప్రోగ్రాం వెనకాల కథల్ని కొంచెం ఆయన పంచుకుంటారు సరదాగా. అలాగే మీ మధ్యలో ఉన్న ప్రశ్నలన్నీ కూడా ఆయన అడగచ్చు. సో ఇట్స్ గోన్ బి అ బ్యూటిఫుల్ ఆఫ్టర్నూన్ విత్ అవర్ ఓన్, మన కిరణ్ ప్రభ గారితో మనం సరదాగా గడిపే ఒక చక్కని సాయంత్రం మధ్యాహ్నం. తప్పకుండా జాయిన్ అవ్వండి. వి ఆల్ విల్ బి దేర్. నేను ఉంటాను, విజయ్ గారు ఉంటాను, మా విరిజుల టీం ఉంటుంది. మీరందరూ కూడా రావాలనుకుంటే లైక్ ఎస్ సెడ్ పర్చేస్ చేసుకోవచ్చు. బట్ రైట్ నౌ ఇద్దరు శ్రోతలకి పెయిర్ ఆఫ్ టికెట్స్ ఇచ్చే అవకాశం మా దగ్గర ఉంది. బట్ కావాలంటే కనుక రైట్ అవే అర్జెంటుగా ఈమెయిల్ పంపించండి, virijallu@gmail.com, viRIJALLU@gmail.com, viRIJALLU@gmail.com. అండ్ మీ ఫోన్ కాల్స్, సారీ, మీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసే ముందు, దిస్ ఇస్ ఫర్ ఎవ్రీవన్. ద టీమ్ ఆఫ్ మై స్క్వేర్ ఫీట్, దే బ్రింగ్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో టు ద బే ఏరియా అట్లీస్ట్ ట్వైస్ ఎన్ ఇయర్. అండ్ ద నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో ఈజ్ కమింగ్ టు ద బే ఏరియా. Especially if you are planning to buy a home or invest in India now or in the future, this is a great place to be because you get a chance to meet 20 plus builders from showcasing 200 plus projects across the India. Meet Indian builders, developers directly. There are no brokers, and explore multiple projects in one location, whether it's apartments, villas, plots, commercial, independent houses or farmlands. You can see that from multiple cities in the Bay Area in one single shot. And the projects across major Indian cities, exclusive expo offers. You can directly meet the builders. And it's going to be on October 3rd and 4th from 10 a.m. to 8 p.m. at the Santa Clara Convention Center. October

0: Hi, this is Nani.
1: Hi, this is Nani.
0: And మీరు వింటున్నారు విరిజల్లు రేడియో.
2: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Dashara Diwali Dhamaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton.
9: Event highlight, 40 feet Ravan Dahan, spectacular fireworks.
8: Ram Leela, Rath Yatra, also have a darshan of 10 feet Durga Idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
9: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
8: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya.
10: అమెరికాలో ఉంటూ హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారా? అయితే ఈసారి హైదరాబాద్ లోని ఎన్నో ప్రాజెక్ట్స్ ని ఒకే చోట చూసే అవకాశం.
8: అల్ట్రా లగ్జరీ నియోపోలిస్ నుండి ప్రామిసింగ్ తెల్లాపూర్ వరకు, బిజినెస్ హబ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి అప్కమింగ్ ఫ్యూచర్ సిటీ వరకు, హైదరాబాద్ సికింద్రాబాద్ లోని మరెన్నో ప్రాజెక్ట్స్ తో మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన హైదరాబాద్ ప్రాపర్టీ షోకే
10: గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో, శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్, అక్టోబర్ 3rd and 4th.
8: మీ హైదరాబాద్ ప్రాపర్టీ కోసం తప్పకుండా రండి.
11: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry ready training designed for success. Don't just learn, lead. Enroll now. For details visit apixconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
12: TNC apply.
13: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
14: కావ్య ఫుడ్స్ Snacks and sweets, Bay Area and Sacramento lo anni Indian grocery stores lo labhyam. Yalanti preservatives lekunda tayar cheyabadinavi. Kavya Foods, amma cheti vanta ippudu mee intlo.
15: Nagaraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the Mortgage Genie solve that?
16: Simple. I solved the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
15: That is a game changer. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
17: రేడియో ఊరాలా మజా చేయాలా.

0: Mantra India is now available for full-service catering.
1: Full-service catering.
0: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com or call 650-960-1001. Mantra India.
2: ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లు కల నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్ డాట్ కామ్ ప్రెజెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, విజయవాడ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October. శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 a.m. to 8 p.m. ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్. అన్ ఈవెంట్ బై మై square feet.
3: Common App, UC App, Apply Texas, 1,500 colleges, 90 majors, APs, extracurriculars, early decision, early action. Where do you even start? From freshman year to college deadlines, Kaveri Learn gives high schoolers the ultimate advantage. Get smart application tracking, Google Classroom integration, excellent high school test prep tools, and real-time parent insights. Get an entire year for under $50 at kaveri.ai. That's C-A-U. VERI.AI.
2: Bay Area, get ready. Shankara Eye Foundation's SCF Dandia Extravaganza returns Friday, October 9th at the Santa Clara Convention Center, featuring Preeti Shah

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: మార్నింగ్ అమెరికా. Let's get old fashioned summertime showers.
5: Good morning.
6: Good morning.
5: Good morning.
6: What's your message?
5: Scraping your mouth.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్.
7: జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్.

అల్లుడు, ఈ డిక్చిక్ డిక్చిక్ పాటలొద్దు గాని మన మీటర్లో పాటేసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.